నారు సుదేశవైలే సవై భూదాతిని నిరై విభూతి హారు. సృష్టికా పసి ఫేరమా పరలాయమా మొయ్య గ్రహంతు భగాత్

ధర్మ కుమార కైసర్యశ్రీ బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల శ్రుత సయిత.